వక్రతుండా మహాకాయ సూర్యకోటి సంప్రభా నిర్విధినం కురు మే దేవా సర్వకార్యషు సర్వదా.